అది దరని వెరియాకి అమ్మతి దతి మీహకంగా వానమ ఫహె ఎమీహాయ తనవస్కమె లిబెందెంగ్ ఏనాయ ముహులత్ దేహుషికమె. అది త్యబా మీహుం ఎ ధరణీన్ సొదకాయ కురుం ఎబహీ ఎ ధరణి మాఫ్ కురుం త్యబా మీహున్నం హేకంబుడే త్యబా మీహున్నం ఎఖం ఇంగే కంగా వానమే.

దునియేగా దెరకొ బలికొల్లవ్వా హుట్టె, అది ఆఖరతుగా తె బామిహున్ నరఖయం ఎక్కురవ్వా హుట్టె, అది ఎథమ్మతీగె హురి నుబాకమాయే.

ఖెచ్చరిన్నె అది తెదువరిన్నె అది అల్లాహ కియమంతిరివా మీహున్నె అది హేగొతుగా హేదకురా మీహున్నె అది హారుదంగా ఫాఫుస్సెవుంగది ద్వాకురా మీహున్నె.

రే గండు వద్దవమ్మోయ్, అది రే గండుగే తెరియ దువాలు వద్దవమ్మోయ్, అది మరువె ఫావా తకతీన్ దిరే తకతి నెరువమ్మోయ్, అది దిరే తకతీన్ మరువె ఫావా తకతి నెరువమ్మోయ్, అది ఇబరస్ కలాంగే ఇరాదు కురవ్వా మీహక వకి మింవరెన్నెతి రిజకు దెవ్వమ్మోయ్.

0: మీ దీనుగాడు.
1: అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహి అమ్మా బాద్. హితామై కురిమతి ఉమం మికం కం కురవ్వ అల్గుణ మెంగ్ ఎమ్మెన్న వెస్ ఎంగేనే ఫదాయ్ అల్గుణ మెంగే మే మతివిర్ నబియ్యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం అని వరద్దతి ఉందగు దువస్తకక కురిమతి లవ్వాఫ మక్కాగే ముషిగుంగే ఫరాతుంగే కురిమతివి ఫురస్సారయ దతితక గోనాత ఎకలేగ్ ఫానో కురిమతి లవ్వ జహి వడాగన్నవి మీ కందెత్తక హురే అల్గుణంగే మే మతివిర్ నబియ్యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ఇత హితామతకే గుఫుల్లవన్ జహి వడాగన్నవి మీ వాహకద బయాంకురవ్వ హిజరు సూరతుగా అల్లాహ్ సుబ్హానహు వ తాల వహీకురవ్వా ఫావని వలకద్ నఅలము అన్నక యతీఖు సద్రుక బిమా యఖూలూన్ మానేకి హమ కషవరుం ఎబామిహం బుణా బుణుమున్ కలేగ్ ఫాణుగ హిప్పుణ దతివాకం తిమం ఇలాహు దినోడిగెం వమే కొమే కస్ అల్లాహ్ సుబ్హానహు వ తాల దెం వహీకురవ్వని ఎకలేగ్ ఫాణుగ హిప్పుళ ఫినికెన్ లిబిగెన్ దాఫద ఆయతే మీ ఆయతకి ముళి ఉమ్మత వహీకురవ్వాఫావా వహీకురవ్వమే ఇలాహు వహీకురవ్వని ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వకుం మినస్ సాజిదీన్ మానేకి ఫై కలేగ్ ఫాణుగ వెరి ఇలాహ హమ్దాయకు తస్బీహ విదాళు వాషే అది సజిద కురా మీహుంగ తెరేం కలేగ్ ఫాణువె వడాగన్ నవాషే ఏంకము దతి ఉందగు హితామ వెరికమె దిమావము నువత దిరవము జిక్రు కురుం గినకురవ్వ సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ మిఫద జిక్రుత గిన గినా కురవ్వమం ఆదకురవ్వ అది హమేహిమ్మే అస్తగ్ఫిరుల్లాహ్ మీ వెస్ వరవ్ వెస్ మతివేరేకెం వా పారుగతేకెం వా జిక్రే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీకురవ్వని సజిద కురా మీహుంగ తెరేం వుమ మీ ఆయతుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హదుమ కొద్దెవ్వా ఫావని హమే కని నమాదు కురుమకన్ను ఎహన్నమేస్ నమాదుగ ఎమ్మె ముహిము ఎబ్బాకముగా వా సజిద కురుమ ఏ సజిదయ సమాదుకం దీనుమ సబబకి సజిదాగా ఉన్న వగుతకి తిబాగె వేరి రబ్బు అల్లాహు సుబ్హానహు వ తఆలాయ ఎమ్మె ఖారివేవే ఎమ్మె కుత్తంవేవే వగుతవ్వం దువా కురుమం ఎమ్మె రంగళ వగుతకి ఎయి నమాదు కురుమం ఎవ్వెస్ బహనాయిన్ ఒవిగె నువానె దతి ఉందగూతకుం అరాగనే కామ్యాబం ఎదేనమ నమాద గవస్వె గన్నవ బంగీగా వా ఫదా నమాద గవహ గన్నాషే కామ్యాబు లిబిగతుమం అవహ గన్నాషే కామ్యాబిగి ఫెషుమకి నమాదే భయా వెఫామివని నమాదు నుకురానమ తిబా తియ హోదా హితుగ హింహమ జెహం హోదా ని కిహినెత్తో అజివేస్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీకురవ్వా ఫావని وَعْبُدُ رَبَّكَ حَتَّى يَأْتِيَكَ الْيَقِينَ مَانَيْكِ كَلَيْفَانُ غَرِيْهَنْ يَقِينَ وَيْغَنْوَا كَنْتَكْ إِبَهِي مَرُ أَتُوِي جَوْمَ دَانْدَنْ كَلَيْفَانُ غَيْ وَيْرِي إِلَاهَا عَلُكَنْ كُرُمَ تِي دَمِي هُنَّوَا شَيْ وَيْمَا أَبَدُوِسْ عَلُكَنْ كُرُمَ غَا دَمِي هُنَّوَا أي صدقاء كُرُمْ كَمْ غَا بِيَسْ قُرُوَانْ كِيَوَنْ كَمْ غَا بِيَسْ مَي عَلُكَنْ كُرُمَ وَكِي حَدَّكْ اللَّهُ سُبْحَانَهُ وَتَعَالَى كَنْدَ عَلُوَا فَيْنْ نُوَي నమాదుగ ఇతురు అళుకంతవ్వెస్ కురవుమం ఆదకురవ్వ తిబాగ హితామతక లుయె లిబేని కొం అళుకమకుం కమై తిబాయగ ఎంగిగెనె నువే అళుకం కురుముగ సాబితువే దెమి హున్నవ కిరిత్ రసూల ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవ్వా ఫవా గొతుగా ఎమ్మె రంగళు అళుకంతకకి దాయిమీక తిబా కుర అళుకం ఎయి కితమ్మె కుడ మింవరికముగా వీనమ వెస్మె అళమెన్ ఎమ్మెగె హిత్త సాబిత్ కొద్దెవ్వా ఉఫావిరికం గెనెస్ దెవ్వం ఎది అల్లాహు సుబ్హానహు వ తఆలాగి హజ్రతుగా దుఆ దన్నవం వసల్లల్లాహు వసల్లిమ బారిక అలా నబీనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వసల్లం.
2: మున్నా కొబ్బా కిహినకె దెళహియ
3: అల్హమ్దులిల్లాహ్ మున్నా రాంగళ కాలం మెంగ్ దెళహియ
2: అఫనస్ దెళహియ మున్నా మున్నా కొం వడామకె దక్కా ఫుంగ తహ
4: మున్నా తిహ బురకొ వెన్నా ఇంకా మెన్నె అఫున్ తికం కోలన్న
2: త
3: ತಿಕೂದು ಹೌದಾ ಇರಂಗಳ್ಳೆ ತಿಹೆಂ ಮುನ್ನ ಕಹಿ ಆಹು ಹಾಲ ಬಲಾಫೆ ಮುನ್ನ ರಕಾಂಕಾಂ ಕೋದೆ ನಹೆದಿ ಮುನ್ನ ವರಹ ಉಪಾವೆ

0: మీ అరకడి మెందురు బా అరకడి తెరేసినట్టు మీ దీనికాడు కీరిత్ గురువాన్గే దివి తర్జమా.
1: కీరిత్ గురువాన్గ దివి తర్జమాయ్ మీ దుగినస్తేని సూరతుల్ బకరా ద్విశత్త హైద్య ఫస్వన ఆయతం ఫషాగింగ్ ఎ సూర నిమ్మా సూరత్ ఆల్ ఇమ్రాన్ ఫషాగింగ్ ఎ సూరతుగ సాలిస్ ఇవ్వన ఆయతుగ నియల తర్జమా విదాళు దివ్వా ఫవని డాక్టర్ ముహమ్మద్ హనీఫ్.
2: بسم الله الرحمن الرحيم
3: رحمن وانت رحيم وانت الله گه اسم فلم فشاگنمه

హమ కశ్వరం కాఫిరు మీహున్నకి ఎవరెంగె ముదా తకక అది ఎవరెంగె దరిన్న కవ్వెస్ అల్లాహుగ హజరతుం ఎవరెన్న ఎవ్వెస్ కమె ఫుద్దాను దేవేనే బైకే అది ఎవరెన్ని హమ నరకాగ దరే.

ఎవరెంగి ఆదత ఫిరావునుగ అహుల్వరినాయ్ అది ఎవరెంగి కురింగ్ ఉళును నుబా మీహుంగ ఆదతక ఎఫదే ఏ ఎమ్మెం వెస్ తిమర్ రస్కలాంగి ఆయత దౌ కుళవు దెం ఎవరెంగి ఫాఫతవుగి సబబుం అల్లాహ్ ఎవరెంగ్ హలాకు కురువి అల్లాహ్ ఈ అఖూబా దివ్వుంగా గదఫద వెగింవా రస్కలాంగి.

మీహం దునియేగా దెరకొ బలి కొల్లవా హుట్టే అది ఆఖరతుగా బ్యామీహం నరకయం ఎక్కురవ్వా హుట్టే అది ఎథమ్మతీగె హురి నుబాకమాయే.

0: గడిన తింగడి సాడి స్వస్మినట్టు మీ దీనికాడు
1: Tales of Children.
2: Bismillahir Rahmanir Rahim. Assalamu Alaikum. Varam ufaver vagutakan edemu. Medus migati gati kudin nami baddal kolli Tales of Children mi program aiku. Medus mi program aiku mi baddal kolli Azza. Mi program medveriko tekudin na vara riti wahake medus genisteena.
1: Tales of Children.
2: Koba, ti huriha kudimis mihar titi bi waha kaadu haa la hitundo. Miyadu ti kudina geniste miyule waha kaaga namaki, No More Eggs for Helen. Hinga mi waha kaaga bani kihine to adu haa lando. Ti kudina waha ka hushaala deni, Aishat Rishali.
1: Tales of Children.

తుర్జౌన్. అది ఇస్వెద్య మిసాలకానుల తిమం ఉఫెద్దెవి కలాంగయ తిమం అళుకన్ నుకురంవి కీవెగెం హెయ్యె. అది త్యబామీహుం రుజూ అకురవ్వా హుషి ఎకలాంగ హద్రతషే.

0: مثلهم بلى وهو الخلاق العليم
1: ఎవరెం ఫద భయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బిం హెద్దెవి రస్కలాంగే కుళదుంవంతవే ఒడిగెన్నువే హెయ్యే నూనెకె ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.